0: గమదని
1: గణితమగత
0: నిజగమదని
1: నిధమగతని
0: గణిత గమత
1: గమగత నిధ
0: మదని సగమ
1: గతని
0: గణిత గతని గణిత గతని గణిత కాళీ ఘోష